0: Triple Z 92.3 FM.
1: 92.3 FM 3 Triple Z భారత్ గ్రూప్ తరపున శ్రోతలందరికీ నళిని ఆకుల నమస్కారం.